చూ చూ చూ సింధుబాద్ దేశేలర్కు మెర్ర నామ చించించు చించించు బబ చించించు రాత్ చాందనీ మే ఔర్ తూ హలో మిస్టర్ హౌ డు యు డు మెర్ర నామ